0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: भारत माता की जय।
1: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, ఆ రెండు దేశాల మధ్య ఏ స్పోర్ట్స్ జరిగినా కూడా ఆస్ట్రేలియన్ ఇండియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆస్ట్రేలియా గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే అమెరికా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏమైనా పోటీలు జరిగినాయి అనుకోండి, స్పోర్ట్స్లోని అమెరికన్ ఇండియన్స్ అందరూ కూడా అమెరికాయే గెలవాలి అని అనుకుంటారు. అలాగే యూకే వర్సెస్ అర్జెంటీనా ఏ గేమ్స్ ఆడినా కూడా వాళ్ళు యూకేలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా యూకే గెలవాలనే అనుకుంటారు. అదే ఇన్ని దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా ఆయా దేశాలు, వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఆయా దేశాలు ఇండియాతో ఆడితే మాత్రం ఇండియాయే గెలవాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళకి ఆ దేశంలో పౌరసత్వం ఉన్నా, వాళ్ళు ఆయా దేశాల్లో సిటిజన్స్ అయినా కూడా ఆ దేశాలు ఇండియాతో ఆడితే మాత్రం ఇండియాయే గెలవాలి అనుకుంటారు. మరి ఎందుకు అంటే మనమందరం కూడా ఆ భారత భూమిలో పుట్టాము, ఆ మట్టిలో పుట్టాము, ఆ మట్టిలో ఆడుకున్నాము, ఆ మట్టిలో పెరిగాము, ఆ మట్టిలోనే కొన్ని ఏళ్ళు మనం బతికాము, ఆ తర్వాతే పక్షుల్లా ఎగిరిపోయి అన్ని దేశాల్లోనే సెటిల్ అయిపోయాము. ఆ సెటిల్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ యొక్క భారత భూమి యొక్క మట్టిని వదిలించుకుందామన్నా కూడా మనం వదిలించుకోలేము, వదిలించుకోము, వదిలించుకోలేము కూడా. మళ్ళా ఈ యొక్క శరీరం మళ్ళా మట్టిలో కలిసిపోవాలి తప్ప మనము ఆ భారత జన్మభూమిని మాత్రం మనం మర్చిపోలేము. ఆ భూమి మీద ఉన్న అభిమానం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం అన్నది అవి ఈ శరీరంతో మనం బతికుండగా మాత్రం అవి తెగిపోవు అని నా నమ్మకము. ఈరోజు 15 ఆ సందర్భంగా మనం కొన్ని జాతీయ భక్తి గీతాలు విందామండి.

ఏ దేశం ఎక్కినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలిపిరా నీ జాతి నిండి గౌరవను. ఇది రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన గేయం. ఇది బహుశా వినని ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. కనీసం ఇది రాసిన వాళ్ళ పేరు ఎవరైనా మర్చిపోయినా కూడా ఈ యొక్క గేయాన్ని మాత్రం, ఈ రచనని మాత్రం మర్చిపోకుండా అందరికీ గుర్తుంటుంది ఎప్పుడో ఒకప్పుడు అయినా సరే అని అనుకున్నాను. కానీ నాకు ఈ మధ్య చూసిన 2 ఇన్సిడెంట్స్తో ఏమనిపించిందంటే, ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు అని అనిపించింది. ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్, అది మీతో పాలు పంచుకోవాలని చెప్తున్నాను. ఈ మధ్య ఒక ఇండియన్ గ్రోసరీ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు కౌంటర్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఇండియన్ గ్రోసరీ షాప్స్లో చాలామంది తెలుగు వాళ్ళు లేదా నార్త్ ఇండియన్స్ లేదా తమిళ వాళ్ళు ఉంటారు. అందుకని అతనికి వీళ్ళు ఏ భాష వాళ్ళ తెలియక అతను అడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ బీటల్ లీవ్స్ అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్న ఆ కౌంటర్లో ఇద్దరు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళిద్దరు మొహాలు క్వశ్చన్ మార్క్ అయిపోయినాయి. ఆ క్వశ్చన్ మార్క్తోనే అర్థం చేసుకుని ఇతను ఏమన్నాడంటే, బహుశా ఇంగ్లీష్ అంత అర్థం కాదేమో అనుకుని పాన్కా పత్తా అన్నాడు. పాన్కా పత్తా అంటే అప్పుడు కూడా క్వశ్చన్ మార్కే వాళ్ళ ఫేస్లు. అప్పుడు పాన్కా పత్తా అంటే అర్థం తెలియక కౌంటర్లో ఉన్న ఒక అమ్మాయి ఇంకో అబ్బాయిని అడుగుతుందన్నమాట తెలుగులో, పాన్కా పత్తా అంటే ఏంటి అని. ఆ అబ్బాయి కూడా తెలియక ఆ పక్కన ఉన్న ఇంకొక అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి అన్నాడంటే తమలపాకులు అన్నాడు తెలుగులో. ఓహో, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అనుకుని ఇతను ఏమడిగాడంటే తమలపాకులు ఉన్నాయా అని అడిగాడు. అడిగితే తమలపాకులు అనుకుంటున్నారు. లాస్ట్కి ఆ కౌంటర్లో ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏం చెప్పారంటే ఒకే స్వరంతోని, వి డోంట్ నో వాట్ ఈస్ తమలపాకులు అన్నారు. అంతే, అతనికి ఏం చెప్పాలో తెలియక మిగిలిన కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అతను. అదంతా విన్న నాకు షాక్ వచ్చినట్టు అయిపోయింది. ఏమనాలో ఏంటో కూడా అర్థం కాలేదు. నేను కొనుక్కున్న గ్రాసరీ షాపింగ్ గ్రాసరీస్కి అన్నింటికి డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చాను. అంటే తెలుగులోని మాట

మాట్లాడుతూ తమలపాకులు అంటే ఏమిటో కూడా తెలియని ఇండియన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు అంటే మరి ఏమో నాకైతే అర్థం కాలేదు. అది అలా అనుకుంటుంటే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ బాగా ఫాలో అవ్వగలను అని తెలుగుదేశంలో డిగ్రీ చదివి మాస్టర్స్ చేసి ఇక్కడ మళ్ళా మాస్టర్స్ చేయడానికి స్టూడెంట్స్గా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు తోటి తెలుగు వాళ్ళతో చెప్పే ధోరణి వింటూ ఉంటే అసలు ఏంటి మనం ఏ లోకంలో ఉన్నామో అనే అయోమయంలో పడిపోయాను నేనైతే మాత్రం.

తెలుగులో మాట్లాడితే నామోషి అనుకునే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫీస్లోని లేదా బయటికి వెళ్ళాక మనం ఎలాగో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కనీసం మనం తెలుగు వాళ్ళతో కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుకుంటే కనీసం మన భాష, మన సంస్కృతి అన్నవి మనకి గుర్తుంటాయి అని నాకైతే అనిపిస్తుంది. కానీ మనం తెలుగు వాళ్ళతో కలిసినప్పుడు తెలుగులో మాట్లాడితే, ఓ ఈవిడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అందుకే తెలుగులో మాట్లాడుతుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అది మనం అలా అనుకుంటే మన యొక్క భాషను మనం మర్చిపోతాం. మనం తెలుగు వాళ్ళం, కనీసం తెలుగులో మాట్లాడుకుంటే మన భాష, మన సంస్కృతి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ అవన్నీ కూడా గుర్తుంటాయి, నెమరవేసుకోవచ్చు మళ్ళా మళ్ళా అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఈ సందర్భంగా, అంటే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంకా కొన్ని పాటలు మనం విందామండి. తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం.

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్, ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్.

నిన్నది పెంచుమన్న ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్ ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్.